ఆళ్ళతో ఫోటో ఇళ్ళతో ఫోటో ఆల్బమ్ లో అంటించు, మరి నాతో దిగిన బొమ్మని కాదు లాకర్ లో దాచుచ్చు. ఏ పుసుక్కున్న ఈ కిసుక్కులు బయటికి వచ్చాయో, దెబ్బలు పడ